మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖమాసం కృష్ణపక్షం ఉత్తరాయణం బహుళ త్రయోదశి మే నెల 15వ తేదీ ఈరోజు శుక్రవారం.

నేటి యువాణి కార్యక్రమంలో భాగంగా కొన్ని ఉపాధి అవకాశాలు మరియు సైబర్ సెక్యూరిటీతో ఎటువంటి ఉపాధి అవకాశాలు పొందుకోవచ్చు అనే దానిపై అవగాహన, ఇంకా కొన్ని పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలతో ఈరోజు కార్యక్రమం

ముందుగా ఒక మంచి మాట. చెడ్డ స్నేహితులకు అలవాటు పడ్డ ఒక కుమారుణ్ణి తన తల్లి మంచి దారికి తీసుకురావడానికి ఒకరోజు బొగ్గు ముక్క గంధం చెక్క తీసుకువచ్చి తనకు కొడుకుకు ఒక చేత్తో గంధం మరొక చేత్తో బొగ్గు ముక్క పట్టుకోమని చెబుతుంది. కాసేపు అయ్యాక రెండు చేతుల నుండి తీసి రెండు చేతులు కడుక్కొని రమ్మని చెబుతుంది. బొగ్గు పట్టుకున్న చెయ్యి ఎంత కడిగినా రంగు పోకపోవడంతో కొడుకు తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ, ఇది నేను ఎంత కడిగినా కూడా ఈ నలుపు రంగు వదలడం లేదు అని చెబుతాడు. అప్పుడు ఆ తల్లి, చూడు నాన్న, ఈ బొగ్గు నీకున్న చెడ్డ అలవాట్లు, చెడ్డ స్నేహితుల వలన నీ జీవితం మారిపోతుంది. అలాగే తర్వాత నువ్వు ఎంత ప్రయత్నించినా అవి నీ నుంచి దూరంగా పోవు. గంధం పట్టుకున్న చెయ్యి వాసన చూసిన కొడుకు, అమ్మ, ఈ చెయ్యి ఎంతో మంచి సువాసన వస్తుంది అని అంటాడు. అప్పుడు ఆ తల్లి, నీలో మంచితనం ఉంటే, నీ స్నేహితులు మంచివారైతే మీ జీవితం కూడా ఇలానే పరిమళిస్తుంది అని చెబుతుంది. శ్రోతలు విన్నారు కదా నేటి మంచి మాటను.

0: శ్రోతలు, నేటి యువవాణి కార్యక్రమానికి యువతలందరికీ స్వాగతం. అండమాన్ నికోబార్ పోలీస్ విభాగం నందు గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ మరియు రేడియో ఆపరేటర్ పోలీస్ పోస్టులకు గాను ఏప్రిల్ 27 నుండి మే 17 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం పోస్టుల ఖాళీలు 498 విద్యార్హతలు 10వ తరగతి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. ఏఎస్ఐ పోస్టుల కొరకు ముఖ్యమైన పోస్టులు ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్, ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, పీసీ పోలీస్ కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్, ఫైర్మ్యాన్ మరియు టెక్నీషియన్స్. దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్సైట్, ఈ రిక్రూట్మెంట్ పోర్టల్ మరియు అండమాన్ నికోబార్ పోలీస్ వెబ్సైట్. దరఖాస్తు ఫారాలను అందించవలసిన ఆఖరి తేదీ మే 17, 2026. దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 100 రూపాయలు దరఖాస్తు రుసుము. ఎస్సీ మరియు మహిళలకు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదు. వయోపరిమితి జనరల్ అభ్యర్థులు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. ఎస్ఐ ఏఎస్ఐ పోస్టులకు గాను మరియు 18-25 మధ్య వయస్కులై ఉండాలి. కానిస్టేబుల్ వంటి పోస్టులకు గాను ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ అండమాన్ అండ్ నికోబార్ వెబ్సైట్ నందు, అధికారిక వెబ్సైట్ నందు దరఖాస్తులను జమ చేయవచ్చు. శ్రోతలు, ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
1: Discover kare driving perfection Maruti Suzuki Breeza ke saath. Isme hai 6-speed automatic 360 degree view camera aur latest technology. Yahi nahi, isme electric sunroof bhi hai. Safety ke liye 6 airbags, ABS aur ESP hain aur mileage bhi badhiya hai. 19.89 km per

శ్రోతలు, నేటి యువవాణి కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ రంగంతో అద్భుతమైన భవిష్యత్తు ఎలా నిర్మించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ 12వ తరగతి ఫలితాలు రానే వచ్చేసాయి. మరి ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్తు అయితే, ఇక ముందు చదివేదాన్ని బట్టి వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మరి ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు ఎన్నో రకాలుగా ఆలోచించాలి. భవిష్యత్తులో మన చుట్టూ ఉన్న సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి, దానిని బట్టి మన భవిష్యత్తును ప్రణాళిక చేసుకోవాలి. మరి ఇప్పుడు అన్ని చోట్ల కంప్యూటర్లను ఉపయోగిస్తున్నారు. 12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ చేసిన యువతకు సైబర్ సెక్యూరిటీ రంగంలో అద్భుతమైన భవిష్యత్తు అవకాశాలు ఉన్నాయి. నేటి డిజిటల్ యుగంలో డేటా దొంగతనాలు, సైబర్ దాడులు పెరుగుతుండటంతో ఈ ఉద్యోగాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. అసలు ముందు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంటర్నెట్కు అనుసంధానించబడిన కంప్యూటర్లు, సర్వర్లు, మొబైల్ ఫోన్లు, నెట్వర్క్లు మరియు విలువైన డేటాను హ్యాకర్లు సైబర్ నేరగాళ్ల బారి నుండి రక్షించడానే సైబర్ సెక్యూరిటీ అంటారు. 12వ తరగతి తర్వాత చదవలసిన కోర్సులు బీటెక్లో కంప్యూటర్ సైన్స్తో పాటు స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. గ్రాడ్యుయేషన్ తర్వాత బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ విత్ సెక్యూరిటీ క్లౌడ్ కంప్యూటింగ్. డిప్లొమా కోర్సులు 6 నెలల నుండి 1 సంవత్సరం కాలం పరిమితి గల డిప్లొమా ఇన్ సైబర్ లా లేదా ఎథికల్ హ్యాకింగ్ కోర్సులు. నేర్చుకోవాల్సిన ముఖ్యమైన నైపుణ్యాలు నెట్వర్కింగ్, ఐపి అడ్రస్లు, రౌటర్లు, స్విచ్లు మరియు టీసీపీ ఐపి ప్రోటోకాల్స్ గురించిన ప్రాథమిక అవగాహన, ఆపరేటింగ్ సిస్టమ్స్ను విండోస్తో పాటు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంపై పట్టు ఖచ్చితంగా సాధించాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైథాన్, జావా స్క్రిప్ట్ లేదా C++ వంటి కోడింగ్ భాషలు నేర్చుకోవాలి. ముఖ్యంగా స్క్రిప్టింగ్ కోసం పైథాన్ చాలా ఉపయోగపడుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్ AWS, మైక్రోసాఫ్ట్ Azure లేదా గూగుల్ క్లౌడ్ సెక్యూరిటీపై అవగాహన. ఉద్యోగ అవకాశాలు పెంచే కోర్సులు గ్రాడ్యుయేషన్తో పాటు అంతర్జాతీయ సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేస్తే త్వరగా మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తాయి. కంప్యూటర్ TIA సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకర్ నేర్చుకోవడం, నెట్వర్కింగ్ నైపుణ్యాల కోసం CCNA, అడ్వాన్స్డ్ స్థాయి భవిష్యత్తు కోసం CISSP వంటి కోర్సులు చేసిన వారికి ఎథికల్ హ్యాకర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, డిజిటల్ ఫొరెన్సిక్ ఇన్వెస్టిగేటర్, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ వంటి ఉద్యోగాలు పొందుకోవచ్చు. ఫ్రెషర్స్కు సాధారణంగా 4 నుంచి 7 లక్షల వరకు ప్యాకేజీ లభిస్తుంది. 3 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి మంచి సర్టిఫికెట్లు ఉన్నట్లయితే నెలకి 12 నుండి 25 లక్షల పైగా జీతం పొందవచ్చు. ప్రభుత్వ రంగాలు, బ్యాంకులు, డిఫెన్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో, ప్రైవేట్ ఐటీ కంపెనీలు ఇలాంటి నిపుణులను భారీగా నియమించుకుంటాయి. శ్రోతలు, మీరు ఇంతవరకు యువవాణి కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీతో ఎటువంటి అవకాశాలు పొందుకోవచ్చో తెలుసుకున్నారు. శ్రోతలు, ఇప్పుడు కార్యక్రమంలో వినండి ఈ పాట మీకోసం.

శ్రోతలు, బాయ్స్ చిత్రం నుంచి చక్కని పాటను విన్నారు కదా. శ్రోతలు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం.

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. సమాజంలో మారుతున్న సామాజిక, ఆర్థిక మరియు జనాభా పరిస్థితులు కుటుంబాలపై చూపే ప్రభావాన్ని చర్చించడానికి మరియు కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. 1980 కాలంలో ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాల సమస్యలపై దృష్టి సాధించింది. 1993లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా 1994 నుండి అధికారికంగా మొదటి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించింది. ప్రస్తుత ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం వలన ఒంటరితనం పెరిగిపోతుంది. కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సామాజిక పురోగతిని పెంపొందించడం మరియు పిల్లల పెంపకం, స్త్రీల ఆరోగ్యం, వృద్ధుల ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించడం, ఆర్థిక సాంకేతిక మార్పుల వల్ల కుటుంబ సంబంధాల మధ్య తలెత్తుతున్న సవాళ్లను గుర్తించి వాటిని పరిష్కరించడం వంటివి ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 2026 సంవత్సరం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం యొక్క ఇతివృత్తం కుటుంబాలు, అసమానతలు మరియు పిల్లల సంక్షేమం. శ్రోతలు, మీరు ఇంతవరకు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

శ్రోతులు, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం. దశాబ్దాల కాలంగా కోట్లాది భారతీయుల ఇళ్లను తన స్వరంతో తట్టిలేపి విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్న మన ఆకాశవాణి నేటితో 90 వసంతాలను పూర్తి చేసుకుంది. జూన్ 8, 1936 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమై నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్లలో ఒకటిగా ఎదిగిన మన రేడియో నిరంతరం దేశ గొంతుకగా నిలుస్తుంది. తెల్లవారుజామున వినిపించే ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ ప్రతి భారతీయుడి గుండె చప్పుడు. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో మారుమూల గ్రామాలకు కూడా సమాచారాన్ని చేరవేస్తున్న ఏకైక వారధి రేడియో మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతోంది. ఈ 9 దశాబ్దాల అద్భుత ప్రయాణంలో మా వెంటే ఉన్న శ్రోతలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆకాశవాణి, మీ నేస్తం, మన దేశ స్వరం. శ్రోతలు, మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు. శ్రోతలు, ఇప్పుడు యువవాణి కార్యక్రమంలో అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనల గురించి తెలుసుకుందాం.

0: 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ మరియు స్వరాజ్ద్వీప్ మీదుగా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి కమోటా రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 8 గంటల 45 నిమిషాలకు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి హడ్బే రేపు ఉదయం 7 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ స్వరాజ్ద్వీప్ స్ట్రైట్ ఐలాండ్ కదంతల మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు రంగత్ నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ కదంతల స్ట్రైట్ ఐలాండ్ స్వరాజ్ద్వీప్ మరియు షహీద్ ద్వీప్ మీదుగా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి రాణిలక్ష్మి రేపు ఉదయం 11 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 1 గంటకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి బంబుకా రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి బారాటంగ్ రేపు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి కమోటా రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలను విన్నారు.
1: Thank you.

శ్రోతలు, నేటి యువాణి కార్యక్రమంలో యువతకు సంబంధించిన ఉపాధి అవకాశాల గురించి ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకున్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.